0: ఈ కీర్తన తమమనదే బాణుగ మాత శరీత తింపల్ నో నీ బల అఫేత గవత సౌడి బాకుండా సేన పూజ భక్తి నిపిసను.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.